పరమ సుఖదం కేవలం జ్ఞానమోర ద్వందాతీతం గగన సదృశ్యం తస్మస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలచలం

యణా సరసిజ సని సన్నిభష్టికేయూరవాన్మకలకుండలవాన్ కిరీటి హారీ హిరణ్య ససాగ్ర సంఘ చక్ర కర్మ సాక్షిణే సూర్యాయ నమః ఆవాహయామి సూర్య భగవాన్ కొంచెం చూడ దోస కర్మ సాక్షిణే సూర్యనారాయణాయ నమః ఆవాహయామి స్థాపయామి నమః లోస ఆఫీస్ దిద్దో బస్ బాకీ సబ్ పుష్ప చడా దియాగా పచ్చ జిల్లా దో మనకు టోటల్ ఛోటో లగా